వద్దు అనే విషయంలో రకరకాల నిర్వచనాలు ఉన్నాయని చూసాము. మనం చేసే ఏలి ఫలితాలను విధానాలను అంచనా వేయడానికి పరిశోధన చర్చించి ఈ రాజకీయ చక్రాలకు లోబడి ఉంటాయి.

ఇప్పుడు మనం ఏదైనా విధానం యొక్క లక్ష్యాల గురించి కొన్ని సాధారణ విషయాలను చూద్దాం. కాబట్టి ఏదైనా పెద్ద ప్రజా విధానానికి ప్రధానంగా రెండు రకాల లక్ష్యాలు ఉంటాయి. ఒకటి సామాన్య విధానం వాడతాం, కానీ వాడుకోవచ్చు. విశాల్ భరద్వాజ్ గారు

0: कार के पास मेम साहब खड़ी हैं।
1: कार के पास? अरे अनु, माय वाइफ, माय लव, आओ अंदर आओ। अपने पति के घर आई हो, किसी गैर के नहीं।
2: शट अप, मैं भिखारियों से बात नहीं करती।
1: मैं भिखारी?
3: नमस्कारम,
1: अच्छा,
3: मूड वेड।
1: हाँ हाँ याद आया, मैंने तुम्हारे बाप से भीख मांगी थी।
4: సాంకేతిక అభ్యాసంలో ముందంజలో ఉండగల ఈ శక్తివంతమైన వేదిక ప్రభుత్వానికి ఎటువంటి లైసెన్స్ ఖర్చు లేకుండా లభిస్తుంది. ఇట్స్ ఎ ట్రాన్స్పరెంట్ టీచర్ లెడ్ పార్ట్నర్షిప్. అద్వానీ ఫౌండేషన్ దీనికి నిధులు ఇస్తుంది. ప్రభుత్వం సహాయ కేంద్రాన్ని నడుపుతుంది. ఇది పారదర్శక భాగస్వామ్యం. గురుమిత్ర ఉపాధ్యాయులకు సమయాన్ని
3: ఇట్ డజంట్ జస్ట్ సర్వ్ టీచర్స్ తల్లిదండ్రులకు స్పష్టతను అధికారులకు సమాచారాన్ని ఇస్తూ ఉపాధ్యాయుల నుండి ఇది నేర్చుకుంటుంది.
5: మేము దీనిని దేశమంతటా ప్రయోగించి విస్తరించడానికి
1: సిద్ధం.
3: విద్యలో ఏఐ ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య, నగరాలు గ్రామాల మధ్య, సామర్థ్యం అవకాశాల మధ్య వారధులు కడుతోంది. విద్యార్థికి తగిన శ్రద్ధ దక్కినప్పుడు అందరికీ విద్య అనే లక్ష్యానికి మనం చేరువవుతాము. నేర్చుకునే చేయుతనిచ్చే మేధస్సుతో ఇది సాధ్యం. మనం నేర్చుకున్న బెస్చర్స్ ఫర్ ఈచ్. భారత్ లో విద్యను మెరుగుపరచడంలో ఏఐ పాత్ర ఏమిటి? బోధనను పూర్తిగా మార్చి ఉపాధ్యాయులను తీసివేయడమా? అండ్ సపోర్టింగ్ టీచర్స్ విత్ డేటా డ్రివెన్ ఇన్సైట్స్ బై ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఎగ్జామ్ మానిటరింగ్ సాఫ్ట్వేర్. వ్యక్తిగత అభ్యాసాన్ని అందిస్తూ సమాచారంతో ఉపాధ్యాయులకు తోడ్పడటమా, లేక కేవలం పరీక్షల పర్యవేక్షణపై దృష్టి పెట్టడమా, లేదా చదువు కేవలం ఆన్లైన్ కే పరిమితం చేయడమా? సరైన సమాధానం. ఫర్ ఈచ్ విద్యలో ఏఐ ఉపాధ్యాయులను తీసివేయదు, కానీ ప్రతి ఒక్కరి వేగం భాషకు తగ్గట్టు పాఠాలు మార్చి తోడ్పడుతుంది.
5: ఇది తక్షణ స్పందనను, నాణ్యమైన విద్యను అందరికి
1: అందిస్తుంది. मैं लोरी से मिलने उसके स्कूल चलाया जाया करता था ना, उस पर रोक लगाना चाहती है। उसी का जवाब देने कल कोर्ट जाना होगा।
6: आखिर इतनी कठोर क्यों हो रही है भाभी? लोरी तो चाहती है ना कि तुम उससे मिलने आया करो।
1: हाँ, यही तो डर है अनु को कि कहीं वयस्क होकर लोरी मेरे पास आकर रहने की जिद ना करे।
3: अनुभवी आरोग्यम विद्या व्यवसाय జీవితాలను ఎలా మారుస్తుందో చూసాము.
5: సాంకేతికత ఒక్కటే మార్పు, విధాన నిర్మేతలు నాయకులే దానిని నిజం
1: చేస్తారు.
3: గుర్తుంచుకోండి, ఏఐ అంటే కేవలం కృత్రిమ మేధస్సు కాదు, అది పెరిగిన ప్రభావం. చూడండి, అన్ని స్కాన్ చేయండి, పెట్టండి ఈ కోడ్లను, స్కాన్ చేయండి. మీ డిజిటల్ మార్పు ప్రయాణాన్ని ఇప్పుడే మొదలు పెట్టండి.
0: సాహబ్, ఆప్కు మేమ్ సాహబ్ కార్ కే పాస్ బులా రహీ హై.
1: అరే ముజ్కో సాహబ్ మత్ కహియే ప్యారే మోహన్ జీ, మై తో ఆప్సే భీ గయీ గుజరీ స్థితి మే హూం. కహాన్ ఖడీ హై కార్ ఔర్ ఉస్కీ మేమ్ సాహబ్?
0: వహాన్ కోర్ట్ పరిసర్ కే బాహర్.
1: చలో,
0: వో గోల్డెన్ బ్రౌన్ రంగ్ కీ గాడీ మే బైఠీ హై.
1: అచ్చా అచ్చా. गुड मॉर्निंग माई डियर वाइफ, ये नई कार डैडी ने गिफ्ट की है क्या? मुबारक हो.
2: ज्यादा स्टाइल मारने की जरूरत नहीं है. और सुनो, यही गाड़ी में बैठकर लोरी से बात कर लो. उसे बाहर ले जाकर कुछ खिलाने पिलाने की जहमत मत उठाना.
1: अरे बाप हूँ उसका, कोई दुश्मन नहीं. खिलाऊंगा तो ढंग का ही खिलाऊंगा.
2: मैं जो कह रही हूँ.
1: ओके मैडम, जैसा आपका आदेश. क्या तानाशाही. ओ मेरी प्यारी गुड़िया लोरी, मेरा भविष्य, कैसी है तू?
7: मैं ठीक हूँ बाबा, तुम कैसे हो? और सुनो, मुझे भविष्य कहकर ही बुलाया करो, मुझे अच्छा लगता है. जानते हो, मैंने नाना से कई बार कहा कि स्कूल में मेरा नाम चेंज करा के भविष्य लिखा दो, लेकिन वो नहीं मानते.
1: कोई बात नहीं, आज से मैं तुझे भविष्य कहकर ही बुलाऊंगा. आजा, गाड़ी में बैठ के बातें करते हैं.
7: अच्छा, वो सब छोड़िए, ये बताइए आपका काम कैसा चल रहा है?
1: काम तो अच्छा चल रहा है बेटा, बस पैसे थोड़ा कम मिलते हैं. इतने कम कि तेरे लिए कुछ कर नहीं पा रहा हूँ.
7: मुझे कोई कमी नहीं है और अब तो मम्मा